0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా ఇదు ఏ కచతుర నార అమ చోడగలేది ఏ కచతుర నార అమ్మ పకడ కరక గదే
2: మేదే మన్ కే